దేశ్ పర్దేశ్ ప్రైమ్ టైమ్ రేడియోను ఎక్కలో ఏఎం 520 24/7 జిన్నే భీ ప్రోగ్రామ ఆఉందే నే ఉన్నను సున్న వాస్తే జా దేశ్ పర్దేశ్ ను లైవ్ వేఖన వాస్తే లాగిన్ కరో సాడి వెబ్సైట్ ను www.deshpardeshradio.com యా www.deshpardeshtv.com లైవ్ సున్న